రమయ్యా కేకుం చేతి పురాణి కమనమూల్తే కమదృష్టాన్ని జంతు సాయ శివాసి గార్య గర్భగణమే జినయో భార్య భార్య స్థాతు జయ ప్యార దూద పరదోబన పోజన సుఖ సూద.

నిమక నిమకటాకర్ణము సుకార నానికో పరసగల్ని సుతార అష్టపది మిథ్యా నాయి రసన పరస మనమే ప్రియ నిరంజన దర్శ పరతరయా రూపణ అపేక్షా నేతరు సాగిటాల సంసంగ హేత కర్ణ సున కాహుకి నిందా సవతే జాన అపస్కో మందా గురుప్రసా విఖ్యా పరహర మన కి వాసన మంతే డరాయ ఇంద్రియ జత పంచ దోగ తే రాత నాన కోడ మదేకో ఆసా పరస బసన సోజస్య పరసో ప్రసన్న బిసన కి మాయా తే హోయ పెన్న కర్మ కర్తో ఎన్న కర్మ తిస్ బసన కా నిర్మల ధర్మ కాహు ఫల కీ చాని బాచ కేవల భగత కీర్తన సంగరాచాయ్